మీ బడు మన్గుళ జగర్మో మీ బడు మీ బడు కుయబడు కుయబడు జగర్ మన్గుళ మోబో గుడ్ బై మంజల కండ్రే ఓ గుడ్ బై మంజల కండ్రే ఓ గుడ్ బై గుడ్ బై మంజల